వాయుగురు వాయుగురు వాయుగురు వాయుగురు వాయుగురు వాయుగురు వాయుగురు వాయుగురు వాయుగురు వాయుగురు.

నమో రోగ హర్త నమో రాగ రూపే నమో సాహు నమో భూ రూపే నమో దాన దానే నమో మాన మానే నమో రోగ రూపే నమో సమిషణాన్ని నమో మంత్ర మంత్రం నమో యాంత్ర యాంత్రం నమో